0: రంగా ఉంది మీరు ఎవరెస్ట్ మహాచార్ మహాపహార్ షావీ వర్ రెడ్మీ కో ఫోన్ కింద ఉపహార్ రే ఉపహార్ యోద్ధస్ ఇతిహార్ మా షావీ వర్ రెడ్మీ కో లేటెస్ట్ ఫోన్ కిని ఎంఐ స్పేస్ ఐఎంఈఐ నంబర్ టైప్ గరి వాట్సాప్ మార్ఫత్ పఠాను హోస్ ర హరేక్ దిన్ 8 జనాలై రెడ్మీ బర్డ్ 6 ప్లే హరేక్ హప్తా 10 జనాలై రెడ్మీ వాచ్ 6 యాక్టివ్ అని బంపర్ మా 4 జనా విజేతాలై థాయిలాండ్ హాలిడే యు యోజన మంగ్సిర్ 9 గంటె సమ్మ మాత్ర ఆసై నజికేకో షావీ డీలర్ మా సంపర్క గర్ను హోస్ షావీ కింద ఉపహార్ ఎవ్రీడే
1: मध्य पश्चिम ट्रान्ज एति बेला बिहानको 11 बजेको छ।